మాల్యం హైలుకు నాంది కుసిచిపై న్యుకాంచిల్యాక్తరా వాకాచిపై సేలోమ పక్తంగగామం కాంతోరిమం సేలుని కై మును కైతే ఉంచిమి Y ellos cuyan o a quien ascahuatagunar causan falta bueno va a decir ansaya causan un malta horas rinu joaquín horas chuca tumor charilla guañuno yucanchi causara cuyac bigam a pinchimi y ellos unangagamo y guasa yucanchi monanchi virke mamá chuti Rinara Nixingawa, me apuesto si Nyukanchi Manta Jesús por un Tushka, Chiyutianga, Uiña Manasapayachu, tu Quintero, Ayu Gunandi, ni Kusichipay, Nyukanchi Manchi Parejo, Tiangawa, Kantangawa, Dios Pawasivi. Jesucristo causarishka, Usiyashalabasum, Cuando y manta vincis cami, abajo que su pagaracho ninchi, pa iguanyushka causarica. Sin aliara causarisum, usiyasalabasum, musuruna tu kuskanchi, usiyasalabasum. Kaita ninchi mushuruna. Ali munanchi. Joaquín era cierto. Pandarinchi. Matuno. Engañakpiga. Manchasha. Tu chagunara rasha. Reparana tukum. Señor. Yanapi ñukara. Señor canta ya kinimini. Señor. Imagina kan wañukan. Ñukanchi manta. Pagarachu. Una pushawai. Ñukanchi ali pasangao. Jesucristo chuti. Kanguna saluda nimi. Yaya. Churi, Espíritu Santo, Chutipi, Amén. Pagarachu.